0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్ గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర్ కృతులు వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పేరి శ్రీరామమూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీకాళహస్తీశ హుసేని రాగం ఖండచాపు తాళం.
2: Listen to a rendition of Muthuswami Dikshita's compositions by Srimati Arundhati Sarkar. She is accompanied by Shri Peri Shri Ramamurthy on violin, Shri V.V. Ramanamurthy on mridangam, and Shri P.V. Ramanamurthy on ghatam. Srimati Arundhati Sarkar begins her vocal recital with Shri Kala Hastisha in Rag Husaini set to Khanda Chaputal.

0: ఇప్పుడు వినండి శ్రీ కమలాంబికాయాం శహనరాగం త్రిపుట తాళం.
1: నౌ లిసన్ టు శ్రీ కమలాంబికాయాం ఇన్ రాగ్ శహనా సెట్ టు త్రిపుట తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్ గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర్ కృతులు వింటున్నారు. పాతి సహకారం వయలిన్పై శ్రీ పేరి శ్రీరామమూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ సుబ్రహ్మణ్యో మాం రక్షతు, తోడి రాగం ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ రెండిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్స్ కాంపోజిషన్స్ బై శ్రీమతి అరుంధతి సర్కార్. షీ ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి, ఆన్ మృదంగం బై శ్రీ వివి రమణమూర్తి, అండ్ ఆన్ ఘటం బై శ్రీ పివి రమణమూర్తి. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు శ్రీ సుబ్రహ్మణ్యో మాం రక్షతు, ఇన్ రాక్ తోడి, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి హస్తివదనాయ నవరోజ్ రాగం మిశ్రచాపుతాళం.
1: శ్రీమతి అరుంధతి సర్కార్ కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ హస్తివదనాయ ఇన్ రాగ్ నవరోజ్ సెట్ టు మిశ్రచాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి అరుంధతి సర్కార్ గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర్ కృతులు విన్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ పేరి శ్రీరామమూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రెండిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్స్ కాంపోజిషన్స్ బై శ్రీమతి అరుంధతి సర్కార్. షి వాజ్ అకంపనీడ్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి ఆన్ వయలిన్, శ్రీ వివి రమణమూర్తి ఆన్ మృదంగం అండ్ శ్రీ పివి రమణమూర్తి ఆన్ ఘటం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: విశాఖపట్నం ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Sri Malladi Narayana Sharma, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri N.S. Kalyanaraman.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయోలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ముత్తుస్వామి దీక్షితార్ కృతి శ్రీ సరస్వతి ఇన్ రాగ్ ఆరభి సెట్ రూపకతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా శ్రీ సరస్వతి ఆరభి రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితు.

0: ராகம் 24/7 எனி டைம் இந்தியன் மியூசிக். இன் டுடேஸ் கர்நாடிக் கிளாசிக்கல் மியூசிக் ப்ரோக்ராம் யூ ஆர் லிஸ்னிங் டு வோக்கல் ரிசைட்டல் பை ஸ்ரீ மல்லாதி நாராயண சர்மா.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గాత్ర కచేరి వింటున్నారు.
0: నౌ యుల్ బి లిస్నింగ్ టు అనదర్ త్యాగరాజ కృతి సనాతన పరమపావన ఇన్ రాగ్ ఫలమంజరి సెట్ టు ఆదితాళ్.
1: తరువాత సనాతన పరమపావన ఫలమంజరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: సెట్టు ఆదితాళ్.
1: ఇంతవరకు శ్రీ విశ్వనాథం భజే, భైరవిరాగం, ఆదితాళం, పాపనాశం శివన్ కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు ఆర్ లిసనింగ్ టు వోకల్ రిసైటల్ బై శ్రీ మల్లాది నారాయణ శర్మ, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవానీ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: రాగం ఛానల్లో మీరింతవరకు శ్రీ మల్లాది నారాయణ శర్మ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవానీ వయోలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ జయప్రద రామమూర్తి వేణుగాన కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు.
4: Listen to a Carnatic classical flute recital by Dr. Jayaprada Ramamurthy. She is accompanied by Shri M. Suryadeepthi on violin and Shri Nemani Somayajulu on mridangam.
3: Karyakramamlo munduga vinandi Vandisuva Dadiyali Nataragallo Purandaradas.

0: ఇప్పుడు వినండి ధర్మవతి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన భజన శేయ రాధ రూపకతాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య ఇన్ రాగ్ ధర్మవతి భజన శేయ రాధ సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కాపాలి, మోహనరాగంలో పాపనాశం శివన్ రచన ఆదితాళం.
1: డాక్టర్ జయప్రదా కంక్లూడ్స్ హర్ ఫ్లూట్ రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్ కాపాలి ఇన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళం.

0: మోహనరాగంలో పాపనాశం శివన్ రచన విన్నారు.
1: దాట్ వాజ్ అ కంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్ ఇన్ రాగ్ మోహన.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ జయప్రదా రామమూర్తి వేణుగాన కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై డాక్టర్ జయప్రదా రామమూర్తి. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri Nemani Somayajulu.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని DTH పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.